ఎనిగ ఎచ్చరికగా రారా ఎదుకుల కాంబోజిరాగ ఖండజాపు తాళదలిదే. నౌ లెట్ అస్ లిసన్ టు ఎచ్చరికగా రారా సెట్టు ఎదుకుల కాంబోజిరాగ ఖండజాపు తాళ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బిఎన్ సురేష్ వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పి సుందర్ రాజన్, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రారా రాజీవలోచన, మోహనరాగంలో మైసూర్ వాసుదేవా.

0: మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్ రచన విన్నారు.
1: దట్ వాజ్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ఇన్ రాగ్ మోహన.
0: ఇప్పుడు వినండి దర్బారీ కన్నడ రాగంలో పురందరదాసు దేవరనామ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస సెట్ టు ఆదితాళ్ ఇన్ రాగ్ దర్బారీ కన్నడ.

0: దర్బారీ కన్నడరాగంలో పురందరదాసు దేవరనామ విన్నారు.
1: దాట్ వాజ్ అ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ దర్బారీ కన్నడ.
0: ఇప్పుడు వినండి శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి మధ్యమావతి రాగం ఆదితాళం.
1: లిసన్ టు పాలించు కామాక్షి, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళం.

0: మధ్యమావతిరాగంలో శ్యామశాస్త్రి కృతి విన్నారు.
1: యు హర్డ్ ఎ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి ఇన్ రాగ్ మధ్యమావతి.
0: ఇప్పుడు పురందరదాసు దేవరనామ యమన్ రాగం ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ దేవరనామ ఆఫ్ పురందరదాస ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఆదితాళ్.

0: ಯಮನ್ ರಾಗಂದೋ ಪುರಂದರದಾಸ ದೇವರನಾಮ ವಿನ್ನರು.
1: ಯು ಜಸ್ಟ್ ಹರ್ಡ್ ಎ ದೇವರನಾಮ ಆಫ್ ಪುರಂದರದಾಸ ಇನ್ ರಾಗ್ ಯಮನ್.
0: ಕರ್ನಾಟಕ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮಲ್ಲೋ ಶ್ರೀ ಬಿ ಎನ್ ಸುರೇಶ್ ವೇಣುಗಾನಂ ವಿನ್ನರು. ವಾದ್ಯ ಸಹಕಾರಂ ವಯಲಿನ್ ಪೈ ಶ್ರೀ ಪಿ ಸುಂದರರಾಜನ್, ಮೃದಂಗಂ ಪೈ ಡಾಕ್ಟರ್ ಎಲ್ ಆ ವೆಂಕಟೇಶ್ವರ ರಾವ್.
1: ಯು ವರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಎ ಕರ್ನಾಟಕ ಕ್ಲಾಸಿಕಲ್ ಫ್ಲೂಟ್ ರಿಸೈಟಲ್ ಬೈ ಶ್ರೀ ಬಿ ಎನ್ ಸುರೇಶ್. ಹಿ ವಾಸ್ ಅಕಂಪನೀಡ್ ಆನ್ ವಯಲಿನ್ ಬೈ ಶ್ರೀ ಪಿ ಸುಂದರರಾಜನ್ ಅಂಡ್ ಆನ್ ಮೃದಂಗಂ ಬೈ ಡಾಕ್ಟರ್ ಎಲ್ ಆ ವೆಂಕಟೇಶ್ವರ ರಾವ್.
0: ಮೀರು ವಿಂಟುನಾರು ಭಾರತೀಯ ಶಾಸ್ತ್ರೀಯ ಸಂಗೀತಾನ್ನಿ ನಿರಂತರಂ ಮೀಕು అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగం పై శ్రీ బెజవాడ ఆంజనేయులు. కార్యక్రమంలో వినండి దరిని తెలుసుకొంటి శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7. An exclusive Indian classical music channel. You will now listen to a Karnataka classical flute recital by Shri V. Rangaraju. He is accompanied on violin by Shri C. N. Chandrasekharan and on mridangam by Shri Bajavada Anjaneyulu. Listen to Darini Telusukonti, a composition of Saint Tyagaraja in Rag Shuddha Saveri, set to Aditaal.

0: శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి విన్నారు.
1: దాట్ వాజ్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శుద్ధ సావేరి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వి రంగరాజు వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ సిఎన్ చంద్రశేఖరన్, మృదంగం పై శ్రీ బెజవాడ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం.
1: You are listening to a Carnatic classical flute recital by Shri V. Rangaraju. He was accompanied on violin by Shri C. N. Chandrasekharan and on Murdangam by Shri Bejavada Anjaneyulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7, an exclusive Indian classical music channel.

You are listening to Ragam 2470 DH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ రామవరపు సుబ్బారావు కంటిన్యూస్ ద వీణా రిసైటల్ విత్ కలిగి ఉంటే కదా ఇన్ కీరవాణి రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. రామవరపు సుబ్బారావు గారి వీణావాజ కచేరి వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు కలిగి ఉంటే కదా కీరవాణి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

శ్రీ రామవరపు సుబ్బారావు కంక్లూడ్స్ ద వీనారీ సెటల్ విత్ లేఖన నిన్ను చుట్టుకున్నారు ఇన్ అసావేరి రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన కార్యక్రమంలో చివరిగా లేఖన నిన్ను చుట్టుకున్నారు అసావేరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

ఆన్ రాగం ఛానల్ యు హావ్ హర్డ్ ద వీణారి సెటలాక్ శ్రీ రామవరపు సుబ్బారావు మృదంగ సపోర్ట్ ఇస్ బై శ్రీ ఎంఎల్ఎన్ రాజు. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. రాగం ఛానల్ లో మీరింతవరకు రామవరపు సుబ్బారావు గారి వీణావాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణం వందే మలయమారుత రాగం ఆదితాళం పురందరదాసు కీర్తన.
2: లిసన్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి శేషుమణి బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ పురందరదాస స్మరణం వందే ఇన్ రాగ్ మలయమారుతం సెట్ టు ఆదితాళ్.
3: స్మరణే వందే సాలదే

0: ఆరగింపవే తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఆరగింపవే ఇన్ రాగ్ తోడి సెట్ టు రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వందేహం జగత్వల్లభం, హంసధ్వని రాగం, ఖండచాపు తాళం, అన్నమాచార్య కీర్తన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. షీఈ్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు వందేహం జగత్ వల్లభం, a composition of Annamacharya in Rag Hamsadhvani set to Khandachaputal.

0: ఇప్పుడు వినండి వామురుహ బేగడ రాగం రూపకతాళం తంజావూరు శంకరయ్య కీర్తన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ తంజావూరు శంకరయ్య వామురుహ ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా యమన్ రాగంలో అన్నమాచార్య కీర్తన భావయామి గోపాల బాలం ఖండచాపు తాళం.
1: శ్రీమతి శేషుమణి కంక్లూడ్స్ హర్ వోకల్ రెసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య భావయామి గోపాల బాలం ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఖండచాపు తాళం.

మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.